మిహార్ గడిం హతరు గడి సాలిస్ నో మినిట్ ఇంకా మనీ నో దిహేకే మెగాహర్ట్స్ దివే ఫెమో మి గడిగ కురే మి గెందని టీ టైమ్ రిక్వెస్ట్ షో దివే ఫ్రుంగే సాగడిగే బావరియా మి ఆహ మెసేజ్ కురము గెందవి పిఎస్ఎం మి ఆమె దిరుకో మి హమ మెసేజ్ స్కో 11 లవయ కా కో మెసేజ్ జహల మెసేజ్ ఫోన్ ఆల్ బెన్ మి ఆ ఎఫ్రస తోడే ఫ మి తి పిఎస్ఎం మి ఆమె దిరుకో నన్నట్ కో 11 ఆది హమ గులా లవహక ద కాలం బెన్ మి yes ఇంగే ఆమ మెసేజ్ కురము గెందవి మెహారు మెసేజ్ కి ఆదవే తో మిలేని ఏ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ టు వన్ బి అండ్ డెడికేట్ ద మై బెస్ట్ ఫ్రెండ్ హూ ఇస్ లిస్నింగ్ రైట్ నౌ ఎలావదో జహవి ప్లీజ్ డోంట్ టెల్ మై నేమ్ ఓకే లవ జహాదేనా ఎంగేన బాణి కాదో బెస్ట్ ఫ్రెండ్ నేను కుమకస్మి లవ జహాదనే ఇంకే

0: మీ ఇస్మాయిల్ అఫాన్
1: రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం
0: అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

0: నీ అవార్డ్ హవా కొద్దము మీ దండ వాళ్ళని తాయిరాగ మీ లవక్యూమ్కి తాయిరాగ ఫండ్ ఉమెన్ ఎంగ్ అడు విశాల తెజేషన్ తెరవాం బేణుమణి మీ ఫండ్ లవే అడు హాలివెన్ నశాలం బేణుమణి మీ ఫండ్ లవే అడు హాలివెన్ హురిహారాతకే హురిహా జోన్ రే
1: యాయా హ్యాపీ హ్యాపీ వియర్స్ నివాగొతే నేగే అల్లు ముంకాల మిగతా కమ నేంగి సీజన్ కల హిమ్మగే గెందని గెందని తాత మిహార్తి బెఫ్ గొడవ కొం పన్నాడికి వాహకం దక్కని ఆద్ ఫాత్పత్ జూణ ఎమ్మెంగే జూణత్తా

0: احمد فرقان فاسريبا
1: మీ అవార్డ్ హవా కొద్దెవమా ఎదాల్మ మిదన్న వాలని అమిల్ల రావు గెలవత కూరి ఎరువుముగా అది అమిల్ల ఉఫెద్దుంతక అబదుస్ తరుహి దెవ్వా వరం హాస ఫరాత్
2: అది మి ఫరాత్ కి హమే కర రాజే గె కన్నె ను హమ గాతు కొలుం వేరవ్ వెస్తి మే పన్నాను గె ఫన్ను వెల్కమ్ హమ గెద్దవా ఫవా బేఫ్లే ఆది తజ్రిబా కార్ లవ్ కిం తెరి ఆది జజుం గె పెనో గి మిడ మడనవా అబ్దుర్ రషీద్ అలీ అప్సి అప్సి సర్

0: ఎమ్మె మోడు బ్యాండ్ నూత గ్రూప్ మీ అవార్డ్ హవా కొల్లా కొంపరత్ కపాన కో అలాంటి ఫర్
1: మిఫహర్ హమ అనికా ఇంగేసో పిఎస్ఎం కే మ్యాజిక్ డైరెక్టర్ అహ్మద్ షకి
0: షకి ఫర్ హమ సవాల పురవా కన్న మెం
1: మిఫహర్ సవాల నో మిఫహర్ జవాబ్ హో
0: మిఫహర్ జవాబ్
1: జవాబ్ రెడీ ఇంగే తో
0: ఎమ్మె మోడు బ్యాండ్ నూత గ్రూప్ కం హోయిఫ వణీ
1: ಸರ್ಹೀಬ್ಗೆ ಅತ್ತಿಲ ಬಡಿಯೇ ಟಿಟ್ಯೂನ್. ಅದಿ ಖುಷಿ ಅನಿಕಾವೆ